కెరూబ్ వరుణ్ ఉసా స్థానముల సిన్న శుద్ధ దేవదూతి అంత మవా పాలనే కర్ణ సర్వవ్యాప్త సర్వపరాక్రమ మహోత్తమ దేవి అమ్మహంసిట సదా కాలే సదా కాలేట మహిమే వేవా సీలు స్వర్గముల వెనవాసే కర్ణ శుద్ధ దేవదూతి అంత ఉపహర్షే శుద్ధై శుద్ధై కియమిన్ దివారే దేఖి నొనవత్వా గాయనా కరన్నోయ పున్వన సహ దేవన ఇహల స్వర్గవల వెడవాసే కరణ ఒబగే శుద్ధ దేవదూతయాన్ దహస్వర దహసక్త దస దహసక్వర దస దహసక్త వన దేవదూత సేనావల్ స్వకీయ మహిమే పసగతా ఒబ వహన్సే ఇదిరియే వెద వెటమీన్ ఒబ వహన్సే శుద్ధాయి ఒబ వహన్సే శుద్ధాయి

ఉసస్ స్థానముల సిన్న శుద్ధ దేవదూతి అంత మవా పాలనే కరుణ సర్వవ్యాప్త సర్వ పరాక్రమ మహోత్తమ దేవి అన్నసిట సదా కాలే సదా కాలేట మహిమే వేవా సియలు స్వర్గముల వెడవాసే కరణ శుద్ధ దేవదూతి ఉపహర్షే శుద్ధై శుద్ధై కియమిన్ దివారే దేఖి నునవత్వా గాయనా కరణోయ తున్వన సహ దేవన ఇహల స్వర్గముల వెడవాసే కరణ ఒబగే శుద్ధ దేవదూత్యా దహస్వర దహసత్వ దశ దహసత్వర దశ దహసత్వన దేవదూత సేనా వల్ స్వకీయ మహిమే ఫసగతా ఒబ వహన్సే ఇదిరియే వెద వెటమిన్ ఒబ వహన్సే శుద్ధై ఒబ వహన్సే శుద్ధై